ఏనమ్మా తాయి, నన్ను పుట్టిన ఎన్ని మర్యాద మా దేవి అమ్మా తాయి. అయ్యో శివ శివ, నన్ను తాయలతో నాను పరదేశాలను మా తాయి, ఏను మా తాయి, నన్ను బిట్టు నిన్ను ఎల్లి మర్యాద మా దేవి.